చేతసి మధురాధరమృతం కరకమలధర దళిత లలితధర వంశీ కలనినద దళధమృత ధనసరసి దేవే సహజరస భరభరిత దరహసిత వీతి సతత వహ దధరమణి